ట్యూన్కొచ్చింది మ్యూజికల్ యూ 100.4 ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో కటక్ దెల్చ దిల్ తక్రి రేడియో హంసఫర్ సాగర్ ఆసి పహంచి జైచి ఆపణక పాఖరే స్టూడియో గడరే సమయ 11:00 బజి 2 మినిట్ ఆరంభ కరిబా ప్రోగ్రామ్ కళాకార ప్రిన్స్ ఆజిర చలచిత్ర జగత్రి అనేక ముహాముహం దేఖివకు మిలుచి କିନ୍ତୁ କେତେକ କଳାକାର ନିଜର ଅଭିନୟ ପରିଶ୍ରମ ଆଉ ବ୍ୟକ୍ତିତ୍ୱ ବଳରେ ଦର୍ଶକଙ୍କ ହୃଦୟରେ